ఇకకాల జుడ్షన్ దువై హాత జహాం చపాల ఠరక్ న సకనే కునమరు ఖాయి ఉడాన భరనే మన పంఖలాయి ఉత్ప్రేరణకై కలదా టలించు సుతన్